ప్రణాయణి సరస్వతి నవమి నిత్యం. Big marvelous Sharada Devi Mata ki jai. We turn in prayer every single day in our lives to a Devi that is with us. And without this Devi, also, we cannot survive. She is also known as Shashti Devi, or otherwise known as Bhumi Devi, or Mother Earth. Hey Mate, O wife of Lord Vishnu, I bow before you. Please forgive me for putting upon you all my garbage, for buildings upon you, for also, you know, doing many things upon you, desecrating the earth in whatever format maya. But I cannot build in the sky or live in the sky, neither in the water. It is only on the earth. Therefore, I bow before you. For stepping upon you, please forgive me. We pray. Om Samudre Vasane Devi Parvatstan Mandale విష్ణు పత్ని నమస్తుభ్యం పారస్వక్షమశ్వమే. ఇక మారులసి భూమిదేవి మాతాకి జయ శరణం. ప్రియ సజ్జనో, వి టర్న్ అండ్ వి సీ ద సన్. సూర్యదేవ ప్రభు, ప్లీజ్ అక్సెప్ట్ మై సల్యూటేషన్స్ యాజ్ ఐ ఆఫర్ దిస్ అర్గ్, ద ధార్, ద జల్ ఐ ఆఫర్ టు యూ ఓ లార్డ్, యూ హూ గివ్స్ ద వరల్డ్ వార్మ్త్. And from warmth comes photosynthesis. And then the process, you know, proceeds from there. Mere pyare bhakton, ek baar bolo Sri Sujanarayan Swami ki jai. We pray.

విగతమోహముని వృంద నిశివాసర ధ్యావై గుణగణ గావై జయతి సచిత్ ఆనంద. వన్ హూ గివ్స్ హ్యాపీనెస్ సచిత్ అండ్ ఆనంద్ ట్రూత్ అండ్ హ్యాపీనెస్. యు నో యు లుక్ అట్ సంథింగ్ ఇన్ ది వరల్డ్ టుడే అండ్ ఇన్ ట్రినిడాడ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రోడ్ రేజ్. యు సీ పీపుల్ జస్ట్ just driving mad. No, please slow down. You will reach where you're going. Leave earlier. Again, glory to you, the Lord Bhagwan, the bestower of salvation, Bhagwan Mukunda, who resides in all hearts and who is happiness personified, one who is omnipotent, omniscient and omnipresent. I bow before you. Please accept our prayer and remove that veil of Maya. You who is Sachit Anand, compounded together, your praises are sung by the multitudes of saints and sages. You who dispel everyone from infatuation. I remember my late Nana, the second Dharmacharya, Pandit Janaki Prasad Sharma, singing,